తెరిం కునిం ఇస్నంగె వివేకలున్నాయి హేయోగతుగా ఎబేకలున్నా తబావి మీహుం దన్నాషే అల్లో ఎవరెన్న రుహి ఒడిగెం ఫియే అది ఎవరెం ఎకలాంగె రుహునూవె అది ఎతంతాంగె దశం కోర్తం హింగ హింగా హున్న స్వర్గత ఎకలాంగె ఎవరెన్ నట్టకా తయ్యారు కురివియే ఎతాంగా ఎవరెం అబద దెమితి బెనివి గొతుగే బొడువెగెంవా నసైబ్ లిమ్మకి ఎయ్యే.

0: بسم الله الرحمن الرحيم بسمك ربي وضعت جنبي وبك أرفعه فإن أمسكت نفسي فارحمها وإن أرسلتها فاحفظها بما تحفظ به عبادك الصالحين ماني మీ అలాగే వెరి రస్కలాకు మీ అలాగే అరికటి బావని అది ఉఫులని ఇబరస్కలాంగే ఇస్ముఫులుగే బరకాతు ఫహి మీ అలాగే నిదీగి తెరేగా ఇబరస్కలాంగే మీ అలాగే ఫురాన గెందవాఫి నమ ఎ ఫురానయ రహమెల్లవ్వాఫాందే అది ఎ ఫురాన దూకొల్లవ్వాఫి నమ ఎ ఫురాన రక్కాతిరి కొద్దెవ్వాఫాందే ఇవరస్కలాంగి సాలిహు అరుతకు రక్కా తెరి కొద్దివ్వా ఫదాయి.
1: కొమ్మె ఉమురక,
2: కొమ్మె ఫంతియక,
1: కొమ్మె గింతియక, దివహి రాజ్యగే అడు ఎంహా సతర్సేగ సాలిస్ నువే కిలోహార్ట్స్ మీడియం వేవ్
2: అడ్డి హనువే మెగాహార్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్
1: ఇవ్వరా ఉమ్మి
3: మీ ముబారాతు అడుగణ ఆ తజ్రిబాతహకా ఆ మౌదూ మాత్తకి అడుగణ ఇంగెన్ దాని కముగె ఫోని ఉమ్మీదుగా
4: మీ హురి నియ కండాలకి తమ్మిగెన్ దేవేమ కురియక దాన్ హమ
3: హితం ఎరి మి ఫర్ బారు ఆని పణె లిబునస్ నొలిబునస్ లిబే తజ్రిబాయి కి అడుగడ దెఖె కొతక వర పడ ఎచ్చ
5: ఓఫెన్ హగీగతకన్ హెదుమ బావిరిన్ పురా ఉఫావిరి దకు
6: బెస్ట్ రేడియో ప్రెజెంటర్ కాంపిటీషన్ గె టైటిల్ ఉఫలాలా బావిరి కి
1: ರೇಡಿಯೋ ಪ್ರೋಗ್ರಾಂ ಹುಷಳಮ ಶೌಗರು ಅಪರಾತಕ ಖಾಸ್ ಹೋಗಿನ ದಿವೈ ರಾಜ್ಯಗಳನ್ನು ಕೊಡೆಗೆಂದ ರಿಯಾಲಿಟಿ ಶೋ
7: ಫೈ ಪೇ ಪ್ರೆಸೆಂಟ್
8: ಬೆಸ್ಟ್ ರೇಡಿಯೋ ಪ್ರೆಸೆಂಟರ್ ಕಾಂಪಿಟಿಷನ್
5: ಹುಕುರು ಅದಿ ಹೊಣೆ ಹಿಡಿದು ಹೋಗಿ ಮೆಂದುರು ದೇ ಚಹಾಯರು
1: ರಿಪೀಟ್ ಹುಕುರು ಅದಿ ಹೊಣೆ ಹಿಡಿದು ಹೋಗಿ ರೇಗಂಡು ದಿಹ ಗಡಿತರಿ
5: ಎಂಹಾ ಸತರ್ಸತೇಕ ಸಾಳಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅದಿ ಅಡ್ಡಿಯ ನುವೆ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್
1: ಫೈ ಪೇ ಪ್ರೆಸೆಂಟ್ಸ್ ಬೆಸ್ಟ್ ರೇಡಿಯೋ ಪ್ರೆಸೆಂಟರ್ ಕಾಂಪಿಟಿಷನ್ ಮೀ ಮುಬಾರಾತ್ ಕೋ ಸ್ಪಾನ್ಸರ್ ಕಿ ಹೋಲ್ಸೇಲ್ ಪಾಯಿಂಟ್.

కాఫిరు కమాయ్ మునాఫిఖు కంగా ఆరాబి మా హర్ కష్కం బుడే అది అల్లాహ్ ఎకలాంగ రసూలాయ బావాలవి తకతీగె ఇంత నేంగుం ఔలా కంబుడే అల్లాహి మొళ దినొడిగం వా హకీం వంత రస్కలాంగే.

తెరెం కునిన్ ఇస్నెంగే వేకలున్నాయ్ హేగతుగా ఎబేకలున్నా తబావి మీహుం దన్నాషే అల్లాహ్ ఎవరెన్న రుహి వడిగెం ఫియే అది ఎవరెం ఎకలాంగ రుహునూవే అది ఎతన్ తాంగ దశం కోర్తన్ హింగ హింగా హున్న స్వర్గత ఎకలాంగ ఎవరెన్న టకా తయ్యారు కురివియే ఎతాంగా ఎవరెం అబద దెమితి బెనివి గతుగే బొడువెగెంవా నసైబ్ లిమ్మకి ఎయ్యే.

ఫాను ఎవరిన్ తాహిరు కురవ్వానే అది ఎవరిన్నం హేవకం ఇతురు కొద్దివ్వానే సొదకాతే ఎవరింగ ముదలుం కలేగి ఫాను నంగవాషి అది ఎవరిన్నట్టకా కలేగి ఫాను ద్వా కురవ్వాషి హమ కషరుం కలేగి ఫాను ద్వాయకి ఎవరిన్నం హింహమ జహమకాయ్ రహ్మతికి అల్లాహి మొళం అస్సవా ఒడిగింవా మొళద్దిన ఒడిగింవా రస్కలాంగి.

అది మోమినున్న గెల్లుందిన్ మషాయ్ ఖాఫిరు ఖమాయ్ మోమినుంగే మెదుగా బాబావుం ఉఫిద్దు మషాయ్ కురింగ్ అల్లాహాయ్ రసూలాయ హంగురామ కురి మీహున్నట్టక బలబలా తిమ్మషాయ్ మికం కమట్టక మిస్కితం హదాగం ఉలును మీహుం వెస్ ఎవరెంగె తెరేం వే హేగొయ్ మెనువి తిమమ్మెం కస్తెన్ నుకురముయే కియా ఎవరెం హువా కురానికం కషవరే హమ కషవరుం ఎవరెన్నీ దొగు హదా బైకమం అల్లాహ్ హెక్వే ఒడిగం వెతే.

0: దక్కింకం ఏమని ఫాండేవి రయ్యతు నాయకు బాబవా సిల్సిలా బద్దవంతం అలుం ఫిష్మ తయ్యార్ ముందాకమ రయీసుల్ జుమ్హూరియా డాక్టర్ మొహమ్మద్ మొయిజు విదాళ్ వెచ్చే ఏమని ఫాన్వికం హామ కురివి నూసెరిన బద్దల్ కురివ సిల్సిలాకు బావ ముందా నూస్వెరింగే బద్దల్ ముగ మీ ఖబరుగా తఫ్సీల్ గెనిస్తేని అహ్మద్ రిల్వాన్
1: రేసల్ జమ్హూరియా డాక్టర్ మొహమ్మద్ ముయిజ్ విదాళ్వి రయీతుంగె హురి ఖంబడుంత అడ్వసేమ ఎమన్ ఫాన్ సిల్సిలాగొతే గబావవా బద్దల్ కురవుంత అన్న జూన్ మహు అలుం ఫిష్మన్ ని మోఆఫవాకమ ఏగతు మాలేగె వకివకి అవత్తహుగె రయీతున్నా వకివకి సినాయత్తహుగె హర్కాత్రి వాఫరాత్తహుగె ఇతరుం అతులతోహుగె రర్రష వడాగెం బద్దలవుంత బాబవానికం ఎమన్ ఫాన్ ఫాహగ కురవి
2: అవును మసే కురాణి వగుతు మింబరకుం హమ హఫ్తహకు బద్దలుం బేబేతో ఎవ్వెస్ కహాద తురెన్ ఉనియా మీ వగుతు నోడిన కహాద కమె దిమానువాహ ఇందెగ్గ హఫ్తహకు ఎద్దు ఇరాదు కొవ్వియా నుణియా వీహస్ అవస్కో రైతుంగె బద్దలుంత బావాణ అది రైతుంగె తెరేగె హిమెనే సెక్టోరల్ బద్దలుంత వెస్ మిసాదక టూరిజం ఇండస్ట్రీ వాకింగ్ మత్సరికము దాయిరా వాకింగ్ దెన్ మింగోస్ ప్రొఫెషన్స్ తక వాకి వాకి బద్దలు కొరుగస్
1: రేసో జమ్హూరియా విదాళ్వి రయ్యతుంగ అడు వీహావస్ కాతుంగ సేవమకి ఎమన్ ఫాండ్ ఇస్కందెవ్వ సియాసత కమ అది మిగుత రయ్యతునాయకు బేవే బద్దలుంతకకి సర్కార్గ సియాసత్త బట్టం కురుముగ బొడు బారక వెగెందా కమెక్కమ ఎమన్ ఫాండ్ విదాళ్వి
2: ఎనుమణి రైతున్న గాతుం హమ అవుండ బుద్ధస్మ సెక్కురాగుత ఏకం కురేకెంద ఎయి అవుండ లిబే వరబొడు యగీం కమె రైతుంగ దే గుత రైతుంగ విష్ణుమ ఎగ్గుత కంతత్త గెందిముగ అది సీదా అవుడాహమె నాస్ హున్న ఎకికా కంతత హురే ఎకంకం హల్లు కురుమ లిబే వరబొడు బారకవే ఎకం ఎగుత కురు
1: రేసు జమ్హూరియా డాక్టర్ మొహమ్మద్ ముయిజ్ విదాళ్వి ఎమన్ ఫాండ్ గా అమాజకి సర్కారు గా మసక్కత్తహు గా మౌలుమాత్ వీహావిస్ హామకం బుడుగొతే గా రైతున్న ఫోర్ కొద్ది నుంకమ అహ్మద్ రిల్వాన్ పిఎస్ఎం న్యూస్
0: ఇండియన్ ఓషన్ టూనా కమిషన్ ఐఓటీసీగా తిరీస్వణ అహరి బద్దల్వుం రాజ్యగ రస్మికు మియదు ఫషాఫి మీ కమిషన్ గే బద్దల్మే రాజ్యగ బావ్వా ఫురదుమ ఫహరు మీ ఖబరు గే తఫ్సీల్ గెనిస్తేని ఇద్హామ్ నయీం
3: ಐಒಟಿಸಿಗೆ ತಿರಿಸಣ ಹರಿ ಪದಲು ಫಿಶುಂಗ ರಸ್ಮ್ಯಾತ್ ಶರಫರಿ ಕೊದ್ದೆಂಪಿ ಖಾರಿಜಿ ವಜೀರ್ ಇರ್ತಿಶಾಮ್ ಆದಮ್ ಮಿ ರಸ್ಮ್ಯಾತುಗ ಮಸ್ಸಿರಿಕಮ ನಡುವರಿಕಮ ಕಂಡುಗ ವಸೀರ್ ಎತ್ತಕಾ ಭೇ ವಜೀರ್ ಅಹ್ಮದ್ ಶ್ಯಾಮ ಇಕ್ತಿಸೋದಿ ತರಗ್ಯ ದತುರು ಫತುರ ವ್ಯಫಾರಿಯ ಭೇ ವಜೀರ್ ಮೊಹಮ್ಮದ್ ಸೈದಿಸ್ ಪ್ಯಾರಡಾಗೆಣ್ಣವಿ ಐಒಟಿಸಿಗೆ ಮಿ ಬದಲು ರಾಜ್ಯಗ ಬೇವುಮಖಿ ರೈಸು ಜಮ್ಹೂರಿಯ ಡಾಕ್ಟರ್ ಮೊಹಮ್ಮದ್ ಮೊಯ್ಸುಗೆ ಇರ್ಷಾದ್ಗೆ ದಶುಂ ಮಸ್ಸಿರಿಕಮ್ಗೆ ತಾಯಿರ ಹರ್ದನಾ ಕುರ್ಮಿಷಾ ಸರಹದ್ದಿ ಅಧಿ ಬೈನ್ ಲಕ್ವಾಮಿ ಕಂಠಗೆ ಹಿಂಗುಮುಗ ರಾಜ್ಯಗೆ ದೌರು ಫುಳಾಕುರ್ಮ ಸರ್ಕಾರನ ದೆಬ್ಬ ಹಾಸ ಅಹಮ್ಯತ್ ರಂಸುಕೊದ್ದೆ ಕಮೆ ಮೀ ಐಒಟಿಸಿಗೆ ಅಹರಿ ಜಲಸ ದಿವ್ಯ ರಾಜ್ಯಗ ಪಾಪ ಫುರತಂ ಫಹರು ಇಫದ ಮುಹಿಮ ಬದ್ದಲುವಂತಕ್ಕೆ ರಾಜ್ಯಗ ಬೇಬಮಕ್ಕಿ ಸರಹದ್ದಿ ಅಧಿ ಬೈನ್ ಲಕ್ವಾಮಿ ಫಿಂವರ್ಗ ಮಸ್ಸಿರಕಂಗೆ ಸಿಯಾಸತ್ತ ಕಂಡೇಳುಮುಗಯ್ಯ ಎದಾಯಿರ ಹಿಂಗ ಬೆಲೆಹೆಟ್ಟುಮ್ಗ ರಾಜ್ಯಂಗ ದಾಕುರ ಇಸ್ತೌರು ಹಾಂಕೊದ್ದೆ ಕಮೆ ಐಒಟಿಸಿಯಕ್ಕೆ ಇಂಡಿಯಾ ಕಣ್ಗೆ ಕಣ್ಮೊಗೆ ಭಾವೈತಕ ಯಾಗುಳುಂಗುರಿ ದಿರುಂತ ಕ್ರಕ್ಕಾ ತೆರಿಕೊ ದೆಮೆಹೆಟ್ಟಿ ನಿವಸೂತಕ್ಕೆ ದಶುಂ ಎ ವಸೀಲೆತ್ತ ಬೆಲೆಹೆಟ್ಟುಮ್ಗೆ ಸಿಮ್ಮಾ ಉಫಿಲ ಸರಹದ್ದಿ ಮಸ್ಸಿರಕಂಗೆ ಇದಾರ ಮಿಮೊಹೆ ಫಂಡರಾ ಗೆಣಿಯಲ ಬಾಸಲೋನ ಸಂದುರಾಗ ಕುರಿಯದ್ದ ಐಒಟಿಸಿಗೆ ತಿರಿಸಣ ಹರಿ ಬದಲುಮ್ಗ ಇಂಡಿಯಾ ಕಣ್ ಸರಹದ್ದುಗೆ ಗೌಮ್ತಕ ದುನಿಯೆಗೆ ಏಕೆ ಕಂಕೊಳ್ತಕ್ಕು ದುಯಿಸತ್ತ ಎವ್ರಿಗಿನ ಮಂದೂಬುಣ್ಣ ಮಸ್ಸಿರಕಂಗೆ ದಾಯರಾಗೆ ತಜುರ್ಬಾ ಕಾರುಣ್ಣ ಇಸ್ ಬೇಫಳು ಬ್ಯಾರಿಡಾಗಣ್ಣವ
0: ಮಸ್ಸಿರಿಕಂಗೆ ಸಿನಾತುಗೆ ದೆಮೆಹೆಟ್ಟಿನ ವಿಕಂ ಕಶವರುಕೋ ಕಣುಗೆ ದಿರುಂತ ರಕ್ಕಾತಿರಿ ಕುರುಮುಗ ದಿವಿ ಸರುಕಾರು ಹಾ ಸೈಸ್ಕಮೆ ದೀಫಾವಾಕಮ ಮಸ್ಸಿರಿಕಮ ದಂಡುವಿರಿಕಮ ಕಂಡುಗೆ ವಸೀಲತ್ತಕ ಬೆಹೆ ವಜೀರ್ ಅಹ್ಮದ್ ಶಿಯಾಮ್ ವಿದಾಳ್ವಿಜೆ ವಜೀರ್ ಮೆಹಂ ವಿದಾಳ್ವಿ ಇಂಡಿಯನ್ ಓಷನ್ ಟೋನಾ ಕಮಿಷನ್ ಐಒಟಿಸಿಗೆ ತಿರಿಸ್ವನ ಸೆಷನ್ಗ ವಾಹ್ಫುಳದ ಕಾಮು ತಫ್ಸೀಲ್ಗೆನಿಸ್ತೇನಿ ಯಜೀದ್ ರಶೀದ್
4: ಮಸ್ಸಿರಿಕಮ ದಂಡುವಿರಿಕಮ ಕಂಡುಗೆ ವಸೀಲತ್ತಕ ಬೆಹೆ ವಜೀರ್ ಅಹ್ಮದ್ ಶಿಯಾಮ್ ವಿದಾಳ್ವಿ ಕಿತಮ್ಮೆ ಮೂಸುಂ ಗೋಸಿ ನಮೆಸ್ ಇಹುಗೆ ಮಸಿರಿನಿಕೆ ಇಫದೆ ಮಿಯದು ಇಸ್ ರಾಜ್ಯಗೆ ಮಸಿರಿಂ ಕುಮ್ಮೆ ತುವಹಕು ಕಂಡ ನಿಕುಮೆ ಮಸೆಕೆ ಕುರಾಕಮ ಮಸಿರಿಂಗೆ ಮಿ ಸಾಬಿತ್ಕಮ ಹಿವ್ವರಿಕಿ ಕಂಡುಗೆ ಅಸ್ಸೇರಿ ಫಶುಗೆ ಮುಷ್ಟಮೌತಕ ಮಿ ಕಮಿಷನ್ಗೆ ಮಸೆಕೆತ ಮುಹಿಮ್ಮ ಮಿಂವರು ಹಾಮುಕೊದ್ದೆ ಕಮೆ ಕಮ ವಿದಾಳ್ವಿ ರೇಸೊ ಜಮ್ಹೂರಿಯಾ ಡಾಕ್ಟರ್ ಮೊಹಮ್ಮದ್ ಮುಯಿಜುಗೆ ಜಾಮತುಗ ದಿವಿ ಸರುಕಾರುಮಣಿ ಮಸಿರಿಕಂಗೆ ದಾಯಿರಾ ಹರ್ದನಾ ಕುರ್ಮಶಾ ಸೀನಾಯ್ ಜಮಾನಿ ಕುರ್ಮಶಾ ಮಸಿರಿ ಆಯ್ಲಾತಕಂ ಎಹಿತರಿಕಂ ಫೋರ್ಕುದ್ದಿನುಮ್ಗೆ ಇತರುಂ ಖಂಡ್ಗೆ ದಿರುಂತಂ ಹಿಮಾಯ ಕುರುಮಗ ಸಿಮ್ಮಾದಾರು ಬದಲುವೆರಿಕೆ ದೌರು ಅದಾ ಕುರುಮಂ ಹಾಂಸ ಇಸ್ಕಮೆ ದೀಫವಾ ಕಮ ವಿದಾಳೆಫ
5: ಅಂಡರ್ ದ ಲೀಡರ್ಶಿಪ್ ಆಫ್ ಹಿಸ್ ಎಕ್ಸಲೆನ್ಸಿ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಡಾಕ್ಟರ್ ಮೊಹಮ್ಮದ್ ಮುಯಿಜ್ ದ ಗವರ್ಮೆಂಟ್ ಆಫ್ ಮಾಲ್ಡೀವ್ಸ್ ಹ್ಯಾಸ್ ಪ್ಲೇಸ್ಡ್ ಸ್ಟ್ರಾಂಗ್ ಎಂಫಸಿಸ್ ಆನ್ ಸ್ಟ್ರೆಂಥನಿಂಗ್ ದ ಫಿಷರೀಸ್ ಸೆಕ್ಟರ್ ಮಾಡರ್ನೈಸಿಂಗ್ ಅವರ್ ಇಂಡಸ್ಟ್ರಿ ಸಪೋರ್ಟಿಂಗ್ ಫಿಶಿಂಗ್ ಕಮ್ಯುನಿಟೀಸ್ ಆ್ಯಂಡ್ ರೀಇನ್ಫೋರ್ಸಿಂಗ್ ಅವರ್ ರೋಲ್ ಆಸ್ ಎ ರೆಸ್ಪಾನ್ಸಿಬಲ್ ಸ್ಟುವರ್ಡ್ ಆಫ್ ದ ಇಂಡಿಯನ್

español. అస్సలాము అలైకుమ్. ఫజర్ తరి మిస్సిస్లాయాక్ బద్దల్ కురని అలీ అబ్దో మీ కీరిత్ కుర్ఆన్ గ వారి దిఫావ ఫన్సవిస్ రసూల్ బేకలుంగ రిసాలెత్తక ఏ రిసాలెత్తక ఉరదున్ ఫరాయత్తక మా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫణబోయ్ కోఫాయా అజాబు గే వాహకయా అది ఏ రిసాలత్ కబూల్ కో ఏ రసూలున్న ఈమాం వి ఫరాయత్తక లిఫావ మత్యరే నియమత్తహుగే వాహక గెనస్తే సిల్సిలాయ్ మీ సిల్సిలాగా కీరిత్ కుర్ఆన్ గ వారి దిఫావ ఎకి ఎకి

मिहफ्ता टेक खबर तक आएको समय बदल कुरी अलगढ़ मुसार श्वान टेक खबर के शुरू ही तो के थेरेगा सैमसंग एंड्रॉइड ने जो है 3D स्पेशल साइनेज के कुड़ा मॉडल ले तारफ कॉफी रक्का तरीका में मशहूर सिग्नल पर रशिया के हैकरों तक इन हमला दें फिशी खबर के तुरं ब्राज़ील के क्लारोआ ZTE गुड़ के आज यूल के 4K अल्ट्रा HD सेट टॉप बॉक्स तारफ कुरी खबर की तफसील इस मिगड़ीगा खबर तो की तफसील है कुरिया दाना Samsung Electronics and Wala Nojhe gota 3D manzaru ta fenna special signage series ke a model le duniya ke bazar taraf ko fi. 32 inch ke me kuda model la ki fihar ta ga har gonda ka counter to ga bahatta gen ufeddun tan hagi ge gote ga customer na dakka lo mang hasa ko farma ko fawa ufedume. Samsung ke visual display business ke executive vice president Hyang J Kim vidal gotu ga me a model la ko vfr ko ra ta fa to mahal ta ga immersive 3D technology ben kurum ge fursat kuriya vuren boda pa hevegen tan kama me har ge kuri ko neru no adya fas inchi ge bod model la fahu taraf kuri me model la ki retail monifor filum tawli me daira adi mehmandari ge daira ga carry manzar badan che tantana nuhanu ekashi gen ba etche మీ స్పెషల్ సైనేజ్ గా బేను కొఫవని సామ్సంగ్ గే అమిల్ల డీ ప్లేట్ 3 టెక్నాలజీ మీ గే ఎహి గే ఎవ్స్ ఆనె బేను కుర్మక అనులా ఉఫెద్దున్ త 31 గే ఫస్ట్ ఆల్స్ డిగ్రీ యా అంబరాలాగెన్ పురిహా ఫరాతే వర సాఫ్ కొఫెన్నానే అషె 0.5 కిలో గే లోయి బర్దనక 49.4 మిలీమీటర్ గే తుని ఫర్మాయిన్ ఎకులేవింగం వా మీ డిస్ప్లే కి ఆదాగ్ స్క్రీన్ తకే ఎఫదా ఫసే హ ఫారుగ నోత స్ట్రెయిన్ తౌక హర్కురేవేని ఉఫెద్దుమే మీ ఆ ఈజాదవని CES 2026 ఇన్నోవేషన్ అవార్డ్ వెస్ లిబ్ఫ మీగ ఇతురు సామ్సంగ్ ఉమ్మని ఎకుంఫోనీ కి క్లౌడ్ బేస్డ్ డిజిటల్ సైనేజ్ ప్లాట్ఫామ్ VXDFS పొడితి అప్డేట్ తకే గెనస్ఫ ఏగ తెరేగ హిమనే AI స్టూడియో అప్లికేషన్ గే ఎహీగా ఎమ్మె ఫోటో అకుం అది లియోమకుం 4K ఫెమ్మరు గే వీడియో త తయారు కొల్లవేని అది బేరుగ మూసమ బల స్క్రీన్ గ హింగా ఇష్తిహార్ తం అమిల్లే బదల్వా ఆటోమేటెడ్ సిస్టమ్ ఎవెస్ వని తారఫ్ కొఫ ಮಿಸಾಲಕ ವಾರೇವೇ ವಗುತೆನ್ನಮ ಕೂಡಾಗ ಇಷ್ಟಿಹಾರ ಅದಿ ಅವಿದೇನಮ ಅವಿನ್ ಸಲಾಮವಂ ಬೇನು ಕುರಾ ತಕತಿಗ ಇಷ್ಟಿಹಾರ ಅಮಿಲ್ಲೆ ದಕ್ಕಾದೇನೆ ಜಹಿ ಜಹಿಗೆ ಸತಾರ ಹರ ವಂದೆನ್ ದುನಿಯೆಗೆ ನಂಬರ್ ಎಕೆಗೆ ಕೊಮರ್ಷಲ್ ಡಿಸ್ಪ್ಲೇ ಒಫದ್ದ ಕುಂಫುನಿಗೆ ಮಗಾಮ್ ಸೇಮ್ಸಂಗ್ ಒಂದು ಅಮಹಟ್ಟಮು ಅಣ್ಣೈರು ಕುರಿಯ ತಣುಗ ಮಿ ಸೀರೀಸ್ ಆಫ್ ಫನ್ಸಾಸ್ ಫಸ್ ಇಂಚಿಗೆ ಮಾಡೆಲ್ನ ಇತುರು ಕುರುಮಂ ವೆಸ್ ಎ ಕುಂಫುನಿ ದಣಿ ರಾವಮು